శిల్ పూజ స్బగల్ సమాధం ముఖ ఝూఠ విభూఖణ సారం త్రైపాల తిహాల్ విచారం గల్ మాలా తిలక లీలా టంగ్ దోయ్ ధోతీ వస్త్ర కపాటం జే జానస్ బ్రహ్మం కర్మం సబ్ ఫోకట్ నిశ్చయ కర్మం కహో నానక్ నిహచో ధ్యావే। बिन सतगुरु आखना पावे पौड़ी।